అపారం మన బిలాస్వాదం రసే కదాచన సిమరంత నానక తేజంత విస్తాత్ర మే ముచి అడంబర హబ్ మంజ మొహబ్బత నే।